0: టూ కన్ఫ్యూజన్స్ వస్తుంది మీకు
1: స్కేల్ మిగిలిపోయింది
0: సంవత్సరం মোক খোলা ডিঙি যাম ৰবা কাৰণ এইটো কিমান কি স্কেল কম দেখুৱাব লাগিব।